0: అన్నమయ కోశ,
1: అనమయ కోశ,
0: ప్రాణమయ కోశ,
1: ప్రాణమయ కోశ,
0: మనోమయ కోశ,
1: మనోమయ కోశ,
0: విజ్ఞానమయ కోశ,
1: విజ్ఞానమయ కోశ,
0: అండ్ ఆనంద బ్యూటిఫుల్
1: ఆనందమయ కోశ.
0: సో దిస్ ఈజ్ అవర్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఫర్ యూ.
1: Čili to je náš krásný program
0: and
1: pro
0: we
1: vás.
0: Know which teacher will be with you.
1: A víme, který učitel se vám bude věnovat.
0: They have given all the Ganga and Yamuna and Jamuna and all are there.
1: Je tady Ganga, Yamuna, všichni jsou tady.
0: And program will be nice.
1: Program bude hezký.
0: I'm very happy to see you.
1: Jsem velmi šťastný, že vás vidím.
0: Sridip Narayan Bhagwan ki Devadidev Deveshwar Mahadev ki Sadguru Swami Madhavanandji Bhagwan ki

జానకి దేవాది దేవ్ దేవేశ్వర మహాదేవ్ శతగురు స్వామి మాధ్వానంజీ భగవాన్ సత్య సనాతన్ ధర్మకి జయ్.